శ్రీరామ్ కొలిసు ఆడి మతమి వనే కొన్ను మత బ్రహ్మి దేవకున్ను బ్రహ్మకములి వనే ఉల్లేను కనుబు దురా కొన్ను కనుబు అల్లి వైగురు ఉన్ను నగరం అల్లి.